0: श्रोताओं, अभी आप एक ही कलाकार कार्यक्रम में आरडी बर्मन के कुछ प्रसिद्ध गाने सुन रहे थे। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। अब प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వ్యూ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక వేమన సూక్తి. ధనము లేక శుచిని తగబట్టనీయుడు, ధనము లేని ఘనత దప్పువేమ, ధనము లేకయున్న ధైర్యంబు చిక్కడు, విశ్వధాభిరామ వినురవేమ అని కూడా అన్నాడు వేమన. ధైర్యానికి కూడా ధనమే ఆధారమనడం ధనము యొక్క అవసరాన్ని బాగా గుర్తు చేస్తుంది. ఖండపుష్టి లేకపోయినా ధనముంటే చాలు, అతనికి అందరూ లొంగి ఉంటారు. ధనమున్న అజ్ఞాని అయినా జ్ఞానిగా కీర్తిస్తారు. ఇదంతా ధనానికున్న మహిమే. వేమన ఆయన కాలంలోనే కాక ఆ తర్వాత కాలంలో కూడా చెలరేగబో హింసాత్మక చర్యలను ఆనాడే వేమన దుయ్యబట్టాడు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. మీరింతవరకు వేమన సూక్తి విన్నారు కదా. ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బారట రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగలండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 సహిద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 6:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11:00 సహిద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి 1:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగా రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి 2:00 సహిద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 3:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు 2:30 సహిద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు 4:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు 5:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కాళీఘట్ రేపు రాత్రి 9:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు 8:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. మీరింతవరకు అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి గానలహరి కార్యక్రమంలో ఏకచిత్రం. ఈరోజు మీరు జుమ్మంది నాథం చిత్రం నుంచి పాటలు వినబోతున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వారి మంచు మనోజ్ తాప్సి జంటగా నటించిన చిత్రం జుమ్మంది నాదం. ఈ చిత్రం నుంచి మీరు ఈరోజు పాటలు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు మంచు లక్ష్మీ ప్రసన్న. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు కె రాఘవేందర్రావు. 2010 వచ్చిన ఈ చిత్రంలోని పాటలు మంచి ఆదరణ పొందాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విన్నా ఈ పాటలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. వినండి ముందుగా ఈ పాట.

ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీన అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం జరుపుకుంటారు. ఉష్ణమండల ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేక సవాళ్లు, సమస్యలపై అవగాహన పెంచడం మరియు ఈ ప్రాంతాల ఆధారంగా అసాధారణ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియచేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

భూమిపై ఉష్ణమండలం ప్రాంతంలో అపారమైన జీవ వైవిధ్యం ఉంది. ఈ ప్రాంతాలు పర్యావరణపరంగా ఎంత కీలకమో గుర్తు చేయటానికి, అభివృద్ధి సమస్యలపై దృష్టి సాధించడానికి ఈ రోజును ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించింది. మొట్టమొదటిసారిగా స్టేట్ ఆఫ్ ట్రాపిక్స్ నివేదికను 2014 జూన్ 29 విడుదల చేశారు. ఆ తేదీని పురస్కరించుకొని 2016 నుంచి ఐక్యరాజ్యసమితి ఈ యొక్క దినోత్సవాన్ని ప్రకటించింది. అదేవిధంగా అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడము వాటి యొక్క క్రింది ప్రయోజనాల కోసం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడం, ఉష్ణమండల ప్రాంతాలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సవాళ్లపైన మరియు ప్రపంచ ఉష్ణమండలాన్ని ప్రభావితం చేసే సమస్యల యొక్క సుదూర పరిణామాలపైన అంతర్జాతీయ ఉష్ణమండలం 12 ప్రముఖ ఉష్ణమండల పరిశోధనల సంస్థల ప్రకారం ఫలితంగా మొట్టమొదట స్టేట్ ఆఫ్ ది ట్రాపిక్స్ రిపోర్ట్ ప్రారంభించబడింది. ఈ యొక్క నివేదిక రోజురోజుకు ప్రాముఖ్యతను పెరుగుతున్న ఈ ప్రాంతంపై ఒక ప్రత్యేక దృక్కోణాన్ని అందిస్తుంది. 2వ స్టేట్ ఆఫ్ ది ట్రాపిక్స్ రిపోర్టు 2020 విడుదల చేయబడింది. నివేదిక విడుదల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ 29 తేదీని అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవంగా పాటించాలని ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2016 తీర్మానం చేయబడ్డది. మనము అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే, భూమిపై కర్కట రేఖ మరియు మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలాలుగా స్థూలంగా నిర్వచించవచ్చు. భౌగోళిక స్వరూపం మరియు ఇతర కారకాలు వాతావరణ వైవిధ్యానికి దోహదపడనప్పటికీ ఉష్ణమండల ప్రాంతాలు సాధారణంగా వెచ్చగా ఉంటాయి మరియు రోజువారీ ఉష్ణోగ్రతలు కాలానుగుణ మార్పులు చాలా తక్కువగా ఉంటాయి. ఉష్ణమండలాల యొక్క ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న తేమతో కూడిన లోపలి ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి మరియు భూమధ్య రేఖ నుండి దూరం పెరిగే కొద్దీ వర్షపాతం యొక్క కాలానుగుణం పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఉపరితల వైశాల్యంలో 40% ఉష్ణమండల ప్రాంతం ఆక్రమించి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోని జీవ వైవిధ్యంలో సుమారు 80%, అలాగే దాని భాష మరియు సాంస్కృతిక వైవిధ్యంలో అధిక భాగానికి ఇది నిలయంగా ఉంది. ఇటీవలి దశాబ్దాలలో జనాభా పెరుగుదల కారణంగా చోటు చేసుకున్న ఆధునీకరణ మరియు పారిశ్రామికీకరణ వల్ల ఈ ఉష్ణమండల ప్రాంతాల వాతావరణ మార్పు, అటవీ నిర్మూలన, అదేవిధంగా కలప నరికివేత, పట్టణీకరణ మరియు జనాభా మార్పులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం ఉష్ణమండల ప్రాంతాల అసాధారణ వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకుంటుంది. అదే సమయంలో ఉష్ణమండల దేశాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లు మరియు అవకాశాలను కూడా ఇది ఎత్తి చూపుతుంది. ఉష్ణమండలం దాని యొక్క పురోగతి సమీక్షించుకోవడానికి, ఉష్ణమండల కథలు మరియు నైపుణ్యాన్ని పంచుకోవడానికి, అలాగే ఈ ప్రాంతం యొక్క వైవిధ్యం మరియు సామర్థ్యాన్ని గుర్తించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.

హసీనక. మీరింతవరకు నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఏకచిత్రం జుమ్మంది నాథం చిత్రం నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.